0: ఆశ్రపది
1: రమయ్యా కేగం చేత పురాణి
0: కవన మూలతే కవన దృష్టాన్ని
1: జంతు సాసివార్ సింగారయా
0: కర భగన మహ జిన ఉబారయా
1: ఆర్వ అస్తా తుజే ప్యారే దూద
0: పర జోబన భోజన సుఖ సూద
1: హృద ప్యా ఉపర సాక్ సైన
0: ముఖ ప్యావు బైఠ కో దైన
1: నిర్గుణ గుణ కుచు న బూజే
0: బక్ష లేహ తో నానక సీజే
1: ప్రసాద తర ఉపర సుఖ బసే
0: సుత ప్రాత మీత బనతా సంగ హసే
1: ప్రసాద పీవే శీతల జలా
0: సుఖదాయి పవన పావ కమల్లా
1: ప్రసాద పొగ్గే సబ రసా
0: సగల సమగ్రి సంగ సాత్ బసా
1: దీనే హస్త పావ కర్ణే తర్ రసనా
0: ఇసే త్యాగవర సంగ రచనా
1: ఐసే దోఖ మూఢ అంధ వ్యాపే
0: నానక కాడ లేహు ప్రభ వ్యాపే
1: ఆద